0: ఇప్పుడు దాకా మీరు విన్న పాట సౌమ్య పాడింది రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం. సో మీకు ఇందరికి చెప్పినట్టుగా ఈనాటి కరెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. దాంతోపాటు మనతో పాటు హేమంత్ గారు ఉన్నారు, ఆయనతో చర్చ చేద్దాం. సో మొదటిగా ఆయన క్యాన్బెరా ఎలా వచ్చారు, ఆయన ప్యాషన్ మ్యాథమెటిక్స్ పైన ఎలా వచ్చింది, అండ్ హౌ హీ డెవలప్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు బీ వర్కింగ్ ఆన్ దిస్ మ్యాథ్స్ ట్యూటరింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ గురించి వివరాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు మొదటిగా వెల్కమ్ టు ద క్యాన్బెరా తెలుగువాణి రేడియో ప్రోగ్రామ్ శ్రోతల తరఫున హేమంత్ గారు. సో మీరు నాకు చెప్పాలి, మీరు ఈ మ్యాథ్స్ ప్రోగ్రాంలోకి ఎలాగ వచ్చారు అండ్ మీకు ప్యాషన్ ఎలా వచ్చింది మ్యాథ్స్ చేసేదానికి. అది కాకుండా మీరు దానికి ముందు మీరు చదివింది భారతదేశంలో ఏమేమి, అవన్నీ వివరాలు మా లిసనర్స్కి వినిపిస్తారా?
1: డెఫినెట్లీ. థ్యాంక్స్ లక్కీ గారు, ఇంకా శ్రోతలకు కూడా గుడ్ ఈవినింగ్, నమస్కారాలు. నా పేరు హేమంత్ చెప్పినట్టు. సో నేను భారతదేశం నుంచే వచ్చాను, హైదరాబాద్లో నా పుట్టిక. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పిహెచ్డి ఇన్ ఇంజనీరింగ్. ఐ హ్యావ్ ఎ పిహెచ్డి ఇన్ ఇంజనీరింగ్, బేసికలీ మెటీరియల్ సైన్స్, ఎనర్జీ, రిన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ జనరేషన్, ఇవన్నీ నా స్పెషాలిటీస్. నేను ఇండియాలో ఐఐటి రూర్కీలో చదువుకున్నాను. చదువుకున్నాక మాస్టర్స్ యూరోప్లో చేశాను, జర్మనీలో, బేసికలీ నానోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత సెమీకండక్టర్స్ ఇండస్ట్రీలో అక్కడ ఇంటర్న్షిప్ కూడా చేశాను. దాని తర్వాత ఐ వాంటెడ్ టు డూ అ పిహెచ్డి ఇన్ మెటీరియల్స్ ఓన్లీ, టు స్టిక్ టు మెటీరియల్స్ అండ్ ఫైండ్ వాట్ ఆర్ ది ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ వేస్ ఆర్ మెథడాలజీస్ ఇన్ విచ్ ఐ కెన్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేట్ అండ్ ప్రాబ్లీ క్యారెక్టరైజ్ మెటీరియల్స్ ఫర్ అప్లికేషన్స్ సచ్ యాజ్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఎనర్జీ జనరేషన్. ఎనర్జీ జనరేషన్లో నాది సోలార్ ప్యానెల్స్. ఐ మీన్, ఆస్ట్రేలియా ఆబ్వియస్లీ ఈజ్ వెరీ పాపులర్ అండ్ వెల్ రెనౌండ్ ఫర్ సిలికన్ టెక్నాలజీ. ఆల్రెడీ రూఫ్ టాప్ పైన చాలా సిలికన్స్ ఉన్నాయి, తర్వాత ప్యానెల్స్ సోలార్ ఫార్మ్సే ఉన్నాయి. సో ఇది నా బ్యాక్గ్రౌండ్, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. పర్సనలీ మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడైనా అప్లై చేయాలి. ఇంజనీరింగ్ నేను ఇప్పుడు అన్ని సోలార్ ఇవన్నీ మాట్లాడాను, దీనికి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ స్టాటిస్టిక్స్ కానీ, నంబర్స్ కానీ, ఆల్జీబ్రా కానీ, మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ బీన్ యూజింగ్ దోస్ రైట్ ఇన్ ఇంజనీరింగ్, మాస్టర్స్, పిహెచ్డి కూడా చాలా చేశాను. సో ఐ వుడ్ సే మై ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ సిన్స్ మై చైల్డ్హుడ్. మై మమ్ ఆబ్వియస్లీ వాజ్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్ యాజ్ వెల్, అండ్ ఐ సమ్హౌ డెవలప్ దట్ ప్రాబ్లీ ఫ్రమ్ ది ఫ్యామిలీ. అండ్ ఐ హ్యాడ్ గుడ్ కైండ్ ఆఫ్ బుక్స్ విచ్ ఐ కుడ్ రీడ్. ఎలిమెంటరీ నంబర్ థియరీ పైన నేను చదివాను కూడా కొన్ని బుక్స్. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ సంబడీ ఈజ్ లిస్నింగ్, ఐ కెన్ డెఫినెట్లీ రీడ్ సమ్ బుక్స్ ఆన్ దోస్. అండ్ ఆబ్వియస్లీ ప్రాక్టీస్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నేను మెయిన్ ఐడియా వచ్చేసి ఈ వచ్చే శనివారము వెస్ట్ఫీల్డ్ బెల్కోనన్ మాల్లో హార్వీ నార్మన్ ముందు నేను ఒక ఆరిగామీ వర్క్షాప్ చేస్తున్నాను. సో ఆరిగామీ ఈజ్ ఆల్ అబౌట్ ఫోల్డింగ్ పేపర్స్. సో ఫోల్డింగ్ పేపర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ టు హ్యావ్. ఇట్ విల్ డెవలప్ యువర్ ఫైన్ మోటర్ స్కిల్స్ ఆఫ్ యువర్ ఫింగర్స్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు షో కేస్ యువర్ క్రియేటివిటీ. ఇన్నోవేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ సిట్టింగ్ ఇన్ క్యాన్బ్రా, ఇట్స్ వన్ ఆఫ్ ది those cities which was designed back in the 60s and then built. So architecture lo gaani, engineering lo gaani, banking lo gaani, vannitlo we use a lot of mathematics, and geometry is one of the substrands or one of the sections of mathematics. So ever kind of interest in it. It's primarily for kids, but you know, young people or even, you know, there's no age restriction or anything. So please come down to Westfield Belconnen. It's an open invitation to everybody who's in Canberra this Saturday, 22nd August. That's from 1 p.m. to 3 p.m. I'll be in front of Harvey Norman foyer undi akkad untanandi. So nen chuse, I mean Facebook lo chuse chudandi na ఇది నేషనల్ సైన్స్ వీక్ అవుతుంది మనకు ఆస్ట్రేలియా అన్ని చోట్ల. సో ఇట్ ఈస్ స్పాన్సర్డ్, ఐ మీన్ స్పాన్సర్డ్ ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ కోఆర్డినేటెడ్ బై క్వెస్టకాన్, ది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, విచ్ ఇస్ ఇన్ ది పార్లమెంటరీ ఇన్ ది నేషనల్ ట్రయాంగిల్, నాట్ ది పార్లమెంటరీ ట్రయాంగిల్ బట్ ది నేషనల్
0: పార్లమెంటరీ ట్రయాంగిల్.
1: ఓకే, సో దట్స్ వేర్ ఇట్ ఈస్. సో ప్లీజ్ కమ్ డౌన్ అండ్ ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు యూ ఆల్సో లక్కీ గారు ప్లీజ్
0: తప్పకుండా వెల్కమ్ ఐల్ ట్రై టు బి దేర్
1: థ్యాంక్ యూ
0: యా ఇప్పుడు నాకు ఇది చెప్పండి మీరు హౌ డిడ్ యూ కమ్ టు క్యాన్బెరా ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వాట్ మేడ్ యూ కమ్ టు క్యాన్బెరా ఫ్రమ్ సింగపూర్ ఐ మీన్ దో యూ వర్ డూయింగ్ వెల్ ఇన్ సింగపూర్
1: సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ హియర్ at the Australian National University in Canberra.
0: Mm-hmm.
1: So when this opportunity came, then I said, there's no looking back. So I thought, I came with my family, with my wife. And so we both came here and I kind of loved the, it was a better opportunity.
0: Mm-hmm.
1: So that's the reason why I moved as an academic staff. It was in the College of Engineering and Computer Science as a researcher, working on a project of solar and tandem solar cells. I don't want to go into technical details, but basically wanting to ensure we have the whole visible spectrum covered to improve and enhance the efficiency of a solar photovoltaic device or a solar panel. So that was the main project. And of course, engineering is very, very critical in the understanding the physics, understanding the different materials which are involved, understanding what is the chemical composition. So it's a completely STEM-oriented project, science, technology, engineering, and mathematics. I mean, numbers are everywhere. You want to know how much percentage of phosphorus has to be doped in silicon to make it a P-type, or you know, things like that. So one chala interesting unde, but I think the main idea is to improve the efficiency and also the longevity of solar cells.
0: And idu cheppandi meeru, you said meeru, where did origami fit into this? Ani mathematics is all mind calculations and you know, or you do it on paper.
1: Yes.
0: But origami is a hand skill.
1: Yes.
0: So how did you able to relate your mind to the hand skill?
1: Good question. You know, I asked my son, actually origami, honestly, it is only my hobby. You know, I do it sometimes at my home and so on, and with friends and so on. So my son recently, you know, at his school, there was an event. I volunteer at my school's, I'm a kind of PNC committee and so, not PNC committee, but volunteer. So I asked my son, you know, tell me one activity what I can do for the National Science Week. He said, do origami. I like it. And most of my friends talk about it. So I said, okay, I'll make a dinosaur. Because, you know, we have the National Science, the Dinosaur Museum in the Nichols, which is in North, which is on Barton, I think, off Barton Highway. So I thought, okay, I can make a dinosaur for sure. So why don't I, like, you know, float this activity? So I did that at school and, you know, people loved it. I mean, kids were coming. Mm-hmm. They said, we want to do dinosaur. Mm-hmm. So obviously origami is more about folds. It's about the skill of knowing shapes and so on. And how do we make a smaller square from a bigger square using only paper float? So that's the one of the motivations or one of the drivers. And of course, I love doing things with shapes and so on. Mm-hmm. So primarily, I got advice or suggestions from my son.
0: Mm-hmm.
1: And I took it to school and the school kids loved it. Like, you know, year nine, I would say year 2, year 3, year 5 kids loved it. And when I did recently, there was one I did at Gangalin Marketplace also. On the last Saturday, it was a good response, overwhelming response. In fact, one of the family mom came and said, are you going to come back tomorrow? Because it's a National Science Week. That's what you said. I said, I can't come back tomorrow, but next week I'll be at Belconnen.
0: Fantastic. So, that's good. Yeah. So Gangalin Markets, how was the feedback? And I mean, you said one feedback, but generally response for the origami workshop around in the
1: origami workshop, it was well received. So totally around 15 to 20 people attended or came to that place on that day. And generally, whatever I was saying, kids are more excited there. And some of the kids are very curious, you know, can you make a puppy or a dog? Because like, that's the common pet which is at home. So I said, today we are only going to make a dinosaur. So dinosaur, they're really happy. They asked, what can we do with this dinosaur after this? And I said, because this is origami, you can draw on it, you can write on it, you can paint it, you can do sketching. So in generally, a couple of people generally liked it. One person said, like, can you make some other interesting things as well? I said, I'm limited right now with time and capacity. This is what I can do. But definitely, we will do it later. So I look forward to this. I didn't take his name or, you know, his number. But I hope he came. So he's a dad and a son. These two came. The son, they made a boat as well. The guy who came, he showed me a boat as well. So probably this Saturday, if he comes back, but I don't know where he lives and what, but you know, that's how these events are. We meet people from different all walks of life. All walks of life. We don't know who's gonna come again, who's gonna turn up, but I thought this one I can at least, you know, announce on radio. So thank you Lucky Garu that accepted this.
0: No, that's good. I mean, the other one, I want to stop thanking me, but it's an opportunity you're getting to, you know, show your skills and teach the skills to the next generation, which is very critical. Anni chotla andaru nerparu. So manu nerpichadi mana mana daggara undedi vere vallato panchukunte manake baaguntundi, manake baakunda kaakunda mana peru kuda perugutundi dantho paatu. But idi cheppandi, meeru intanta chestunnaru maths origami anta, but is your target young kids ah lekunte research ah lekunte meeru AI kuda chesana annaru, so where is your focus going to be?
1: So in the current, you know, this is a very good question you have asked. So how do you actually, do you become a specialist or do you become a generalist is what is the question? You know, these questions I've been discussing with, you know, my friend as well. Because he wants, I mean, this is a generic, this is an off topic because you directly asked me what is my goal. But in general, what I keep...
0: your goal ante meedi kaadu. With the way kind of your things that you're doing, maths tutoring, you're doing this, so where is the, you know, the specialty coming in, which areas are you?
1: So my driver or my motivation, basically, as I told you last year, I mean just before we had a small rendezvous before the talk, so last year I was at IMO, the International Mathematics Mathematical Olympiad. Which came back to Australia after, like, you know, 30 years.
0: Years
1: it came back. So it was in Queensland, and I kind of liked the experience. You know, I've always, you know, even in my college days or at my university where I attended, I always used to participate. At least, I mean, if I don't participate, I at least make sure I attend. I want to know what's happening, what are the problems which are coming up, because I'm just interested. So that was always there on my thing. Like, I'm interested in mathematics. That's always there. Why I don't? I'm interested. That's it. So now the thing is, I've attended this, and then I felt like, hey, that I think this is the right time where I can host something or organize or coordinate something, and it just happened. And then I started, you know, looking up what I can do. I also do maths tutoring. Also do maths tutoring for SuperProf. It's mostly online, but sometimes I get called to homes or I get called to you know, libraries where, you know, the kids, I mean, it's basically high school kids, year 10, year 12, those kind of. Undergrad I only had once, but that was only once. So mostly it's year 9, year 10, year 11, year 12 kids who kind of ask me some concepts or, you know, methods which can be applied for a particular problem which comes under the ACRA's curriculum. So these are the kind of things which I do. So that's how it happened. And then I thought, okay, I'll do the mathematics quiz. So broadly, these all comes under STEM, the science, technology, engineering, mathematics. That's what I've seen, like the representation of Canberra. Ikkada Canberra nunchi elle pillalu IMLO chala takku, Sydney nunchi chala ekkuva unde. So నేనేం అనుకున్నానంటే సరే ఇలా కాదు మనం అట్లీస్ట్ ఎవరినైనా తీసుకో ఇక్కడ చెయ్యాలంటే ఏఎంసీ ఉంది, ఆస్ట్రేలియన్ మ్యాథమెటిక్స్ కాంపిటీషన్ ఒకటి ఉంది, కానీ ఐ డోంట్ థింక్ అక్కడ వరకు వెళ్ళాలంటే దే హ్యావ్ టు హ్యావ్ ది
0: బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్ ఆల్సో, నెట్వర్క్ కూడా ఉండాలి.
1: సో ఫస్ట్ ఎడిషన్ చేసినప్పుడు చాలా బాగా వచ్చింది, మన సాటర్డే ఐ మీన్ 2 weeks ago అయ్యింది. సో ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ అండ్ ఆల్. తర్వాత ఈ ఆరిగామి ఐ ఫెల్ట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ జామెట్రీ ఓన్లీ, ఫోల్డింగ్ పేపర్ getting, I mean, of course it requires a level of creativity as well. Because it's so alaga ayyindandi, so ala chesi origami cheddamu national science week vastundi kada ani alaga anni everything fell in place.
0: Very good. We'll take a short break, Andy, and then we'll continue at the end before we wind up the program. But as a thing, I would like to say that you're doing a great job, and really hats off to you for taking the initiative. అండ్ దీనికి తగ్గట్టుగా ఒక పాట వెతికి వెతికి ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. మీరు పాట విన్నారంటే యూ లవ్ ఇట్. ఇట్ ఈస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఇది.
1: థ్యాంక్ యూ.

0: అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ ఎస్ జానకి పాడిన పాట. సో యురేకా అని మీకు తెలుసు, యురేకా అనే పేరు ఎక్కడ పాపులర్ అయిందంటే ఐన్స్టైన్ తర్వాత. సో మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ ఐన్స్టైన్ వచ్చి హీ డిడ్ ద లాట్ ఆఫ్ థియరీస్ అబౌట్ మై మ్యాథ్స్ గురించి కూడా. సో బాట్ యాజ్ వెల్ బట్ యురేకా అని అంటాడు, బట్ మోర్ పాపులర్ ఇట్ బికేమ్ విత్ ఐన్స్టైన్ హూ కేమ్ అవుట్ విత్ ద యునో ఫార్ములా ఆఫ్ యురేకా. సో అది కాకుండా మీకు ఐ వాంటెడ్ టు మేక్ అనౌన్స్మెంట్స్ అబౌట్ ద ప్రోగ్రామ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కమ్యూనిటీ. విష్ణు శివ మందిర్లో ఈ గురువారం వచ్చి శనివారం వచ్చి దే గోయింగ్ టు హ్యావ్ వెంకటేశ్వర స్వామి అభిషేకం, స్పెషల్ అభిషేకం ఫార్ శ్రావణ మాసం. సో మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే దయచేసి మన జయశంకర్ గారు ప్రీస్తో సంప్రదించండి, వాళ్ళు మీకు సహకారం చేస్తారు టు ఆర్గనైజ్ పూజ ఆర్ స్పాన్సర్ పూజ. వచ్చే శనివారం వచ్చి లాస్ట్ చివరి శనివారం ఉంటారు దాన్ని. ఆ రోజు వచ్చి మన దాని పేరేంటి శివ అభిషేకం ఉంది, చాలా ప్రఖ్యాత శివ అభిషేకం అది. దాని తర్వాత 28వ తారీఖు వచ్చి జంధ్యాల పౌర్ణమి ఉంది. సో మీకు ఎవరికైనా జంధ్యాలు మార్చుకోవాలి కానీ లేకపోతే రాఖీ పౌర్ణమి అంటారు దాన్ని. సో అవన్నీ కలిసి వస్తుంది 28వ తారీఖు శుక్రవారం. సో ఆ రోజు సత్యనారాయణ వ్రతం కూడా ఉంది గుళ్ళో. మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే దయచేసి వచ్చే శనివారం 21వ తారీఖు, ఆ రోజు వచ్చి 21 ఆగస్ట్, ఆ రోజు వచ్చి వరలక్ష్మి వ్రతం ఉంది. సో దయచేసి మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే అగైన్ ప్లీజ్ స్పీక్ టు మన జయశంకర్ ప్రీస్ట్ గారితో, లేకపోతే గురి అథారిటీస్తో మాట్లాడి వాళ్ళు మీకు సహకారం చేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. సో చివరిగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హేమంత్ గారు ఫర్ హ్యావింగ్ కమ్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ గివెన్ అస్ అన్ ఇన్సైట్ ఇన్ టు వాట్ ఈస్ థింక్. అండ్ ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం చేస్తాను. వచ్చే వారం మళ్ళీ 8 నుంచి 9 గంటల దాకా 98.3 FM పీపుల్ పవర్ రేడియో పైన కాన్బరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ సెలవు. సార్ థ్యాంక్ యూ చెప్పండి.
1: ఆల్ రైట్, థ్యాంక్ యూ శ్రోతలు.